ప్రసంగ హుయ్ అంతకుమ్రాయ్యాయ బహర్గ్యాంతి అనుసనాంతర వ్యాపార ఉస్మానంతరగన.